చెట్టి మదల చౌటి పొట్టిచ్చింది, చెట్టి మదల చౌటి పొట్టిచ్చింది, చెట్టి మదల చౌటి పొట్టిచ్చింది.